0: ఇప్పుడు వినండి బిందుమాలిని రాగంలో త్యాగరాజ స్వామి కృతి ఎంత ముద్దు ఎంత సొగసు ఆది తాళం.
1: శ్రీ అనంత కృష్ణ కంక్లూడ్స్ హిస్ రిసైటల్ విత్ ది కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజ స్వామి ఎంత ముద్దు ఎంత సొగసు ఇన్ రాగ్ బిందుమాలిని సెట్ టు ఆది తాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఇంతవరకు శ్రీ మండ అనంతకృష్ణ వేణుగానం విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు.
1: You were listening to a Carnatic classical flute recital by Shri Manda Anantakrishna. He was accompanied on violin by Shri Dwaram Satyanarayan Rao and on mridangam by Shri Varanasi Kali Prasad Babu.
0: Meer vintunaru Bharatiya Shastri Sangeetanni DTH pai nirantaram meeku andinche channel Ragam. Karnataka Shastri Sangeet karyakramamlo ippudu Kumari Jayaprada Ramamurthy Venuganam vintaru. Vaadya sahakaram violin pai Shri Dwaram Satyanarayan Rao, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ముందుగా వినండి కరహర ప్రియ రాగంలో అన్నమాచార్య కీర్తన ఒకపరికొకపరి వయ్యారమై ఆదితాళం.
1: దిస్ ఈస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. లిసన్ టు ఎ క్లాసికల్ కర్ణాటక్ ఫ్లూట్ కాన్సర్ట్ బై కుమారి జయప్రద రామమూర్తి. షీ ఈస్ అకంపెనీడ్ ఆన్ వయోలిన్ బై శ్రీ ద్వారం సత్యనారాయణ రావు అండ్ ఆన్ మృదంగం బై శ్రీ పి జయభాస్కర్. కుమారి జయప్రద begins her recital with the composition of Annamacharya, Okapari Kokapari Vayyarame, in Ra Karahara Priya, set to Adital.

0: ఇప్పుడు వినండి బంటురేతి కొలువియ్యవయ్య రామ రాగం హంసనాదం ఆదితాళం త్యాగరాజస్వామి కృతి.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి బంటురీతి కొలువియ్యవయ్య రామ ఎన్ రాగ్ హంసనాదం సెట్ టు ఆదితాళ్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి యదుకుల కాంభోజిరాగంలో త్యాగరాజస్వామి కృతి శ్రీరామ జయరామ ఖండచాపు తాళం.
1: కుమారి జయప్రద కంక్లూడ్స్ హర్ రిసైటల్ విత్ ది కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి శ్రీరామ జయరామ ఇన్ రాగ్ యదుకుల కాంభోజి సెట్ టు ఖండచాపు తాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు కుమారి జయప్రద రామమూర్తి వేణుగానం విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Karnataka classical flute recital by Kumari Jayaprada Ramamurthy. She was accompanied on violin by Shri Dwaram Satyanarayana Rao and on mridangam by Shri P. Jayabhaskar. This program was contributed by All India Radio Hyderabad for Ragam 24/7 DTH, anytime Indian music.

0: You have just heard to Mysore Seshana Tilana in Rag Janjuti set to Desadithal.
1: Intavarku Tilana Vinaru Janjuti Ragam Desadithal.
0: You are listening to Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you have heard to Veena Recital by Sri Pudukottai R. Krishnamurthy, supported on Mrudangam by Sri B.V.S. Prasad, on Ghatam by Sri N. Somayazulu. Now listen to vocal recital by Sri Malladi Sriram Prasad, supported on violin by Srimati B.V. Durga Bhavani and on Mrudangam by Sri B.V.S. Prasad.
1: మీరు వింటున్నారు రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఇంతవరకు పుదుక్కోటై ఆర్ కృష్ణమూర్తి గారి వీణావాద్య కచేరి విన్నారు. వాద్య సహకారం శ్రీ బివిఎస్ ప్రసాద్ మృదంగం, శ్రీ ఎన్ సోమయాజులు ఘటం, తర్వాత మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారి గానం వింటారు. వాద్య సహకారం శ్రీమతి బివి దుర్గా భవాని వయలిన్, శ్రీ బివిఎస్ ప్రసాద్ మృదంగం.
0: ఫస్ట్ లిసన్ టు ఎమ్మతిస్వామి దీక్షితార్ కృతి పర్వత రాజకుమారి ఇన్రాగ్ శ్రీరంజని సెట్టు ఆదితాళ్.
1: ఇప్పుడు పర్వత రాజకుమారి ముత్తుస్వామి దీక్షితులు కీర్తన శ్రీరంజని రాగం ఆదితాళ్.

0: ఇప్పుడు బేగడ రాగంలో సుబ్బరాయ శాస్త్రి రచన శంకరి నీవని రూపకతాళం.
1: నౌ లిసన్ టు అ కంపోజిషన్ ఆఫ్ సుబ్బరాయ శాస్త్రి ఇన్ రాగ్ బేగడ సెట్ టు రూపక్తాల్ శంకరి నీవని.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి భమిడిపాటి లలిత గాత్ర కచేరి వింటున్నారు వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు మృదంగం పై శ్రీ బివిఆర్ ఆంజనేయులు కార్యక్రమంలో ఇప్పుడు వినండి బ్రోవ భారమ్మ బహురి రాగం ఆదితాళం త్యాగరాజ స్వామి కృతి
1: This is Ragam 24/7 DTH Anytime Indian Music You are listening to a Carnatic vocal recital by Srimati Bhamidipati Lalita She is accompanied by Shri Dwaram Satyanarayana Rao on violin Shri BVR Anjaneyu on mridangam Srimati Lalita continues her vocal recital with A Tyagaraja Swami Kriti Brova Bharama in Rag Bahudari set to Aditaal

0: కార్యక్రమంలో చివరిగా మామవ మీనాక్షి వరాళి రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి మిశ్రాపు తాళం.
1: శ్రీమతి లలిత కంక్లూడ్స్ హర్ వోకల్ రిసైటల్ విత్ మామవ మీనాక్షి, అ కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ ఇన్ రాగ్ వరాళి సెట్ టు మిశ్రచాపుతాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి భమిడిపాటి లలిత గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీవారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ బీవీఆర్ ఆంజనేయులు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic vocal recital by Srimati Bhamidipati Lalita. Accompanying artists were Sri Dwaram Satyanarayana Rao on violin, Sri BVR Anjaneyalu on mridangam. This program was contributed by
0: Akashavani
1: Hyderabad for Ragam 24/7 DTH, Anytime Indian Music.